అండ్ శివరామ్, శ్యామ్ సుందర్, ఎం దత్త, నౌషాద్, ఏఆర్ పరేషి, చిత్రగుప్త్, రవి, సి అర్జున్, సోనీ కోమి, రాజ్ కమల్, లాలా సత్తార్, హేమంత్ కుమార్, మానస్ ముఖర్జీ, కళ్యాణ్జీ ఆనంద్జీ, ఇతనే సారే సంగీతకారో సాథ్ ఉన్నోనే కామ్ కియా. సబ్సే జ్యాదా కామ్ ఉన్నోనే గణేష్ ఔర్ ఉషా ఖన్నా కే సాథ్ కియా. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ నే భీ ఆనంద్ బక్షి సాహబ్ కే సాథ్ సాథ్ అసద్ భోపాలీ సే గానే లిఖవాయే థే. ఫిల్మ్ పారస్మణి కే జో దో గానే హై వో జబ్ యాద్ ఆయే, బహుత్ యాద్ ఆయే, ఔర్ హస్తా హువా నూరానీ చెహరా, యే కాఫీ మక్బూల్ హువే థే.